శివుడు వరదాత, కర్మఫల ప్రదాత. సహస్ర పద్మార్చన చేస్తూ తన నయన పద్మాన్ని సైతం అర్పించడానికి సిద్ధపడిన శ్రీహరికి సుదర్శన చక్రాన్ని అందించిన విష్ణు హృదయుడు శివుడు. అర్జునునకు పాశుపతాన్ని, నలువకు అంటే బ్రహ్మకు వేదాలను, గౌరీదేవికి తన అర్ధదేహాన్ని, నందీశ్వరునికి వాహనంగా సేవించుకునే భాగ్యాన్ని, కుబేరునికి స్నేహాన్ని ప్రసాదించిన దయాళువు, ఆపన్నులకు అభయప్రదాత, అభీష్ట సిద్ధిదాత, ఆ సదాశివునకు జ్యోతి.

ప్రయామి సమస్యాకర్మేకైనేమేక్షేకం వృద్ధస్ నామ శివేంద్రైర్పురోపభ్రశుక్రయక్షిజైరంగైలారస్థూరస్థూరేర్నవోయోరగ్రద్యాదూర్యమ్ అరగన్ విభర్ణిరాయ విశ్వరూపం అరగం దిగంతరయేష్మభ్వన్నోజీరోరద్రస్వత్సీ సుశ్రుతం గతసంజువానం భిగన్న భీమోపాతృభుగ్రాం ప్రజాద్రస్కరాంతే హస్తేనాశ్చితరం మంగళమాణం ప్రతిజానావరుద్రవయంతం భూరేర్ధారం దత్తలింగేస్తంభేస్మే రామాశ్రుతీ నిజాసంతరమాజా భూ చా.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమ శివాయ.
1: సుఖములన్నీ వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చాయట. సుఖములంటే ఏమిటి? చిలకలు. చిలకలన్నీ వచ్చి చిగురాకంత బాగుందో, ఈ పువ్వు బాగుందో, ఈ తేనె బాగుంది చూసారా అని అంటున్నాయట. అలా సుఖాదులన్నీ కొలుచుకుంటూ ఉంటే ఉన్న చెట్టుకు నమస్కారం అన్నాడు. ఆ చెట్టు ఎవరయ్యా అంటే శివుట. ఎలాగో చూడండి ఇక్కడ. ఆ చిగురాకు ఏదంటే కపర్దాంచిత అన్నాడు. కపర్దం ఆ జటాజూటమే చిగుళ్ళుట. అది చిగురాకులతో నిండిపోయిన చెట్టు. అది చిగుళ్ళు ఎలాగైతే లేత ఎర్రని కాంతులతో ఉంటాయో అలాంటి జటాజూటం అవి చిగురాకుల్లా ఉన్నాయి. ఇక అందులో కుసుమ ఉందిట, చక్కటి కుసుమ. అదేంటంటే చందమామ. ఇక తేనె కూడా ఉన్నది అందులో. అదేంటంటే గాంగజరి. ఆయన నుంచి వస్తున్నటువంటిది చూసారా ఎంత బాగున్నదో అని సుఖాదులు నిల్చుకొల్లవగా. సుఖాదులు అంటే చిలకలు మొదలైనవి అని చెట్టుకి అర్థం. శివుడే అయితే సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారందరూ నిలిచి కొలుచుకుంటున్న కల్పవృక్షానికి నమస్కారం అన్నారు. ఈ కల్పవృక్షం ఏది ఇవ్వదు చెప్పండి. అందుకే విశ్వనాథ వారు చెప్తారు, అక్రీభద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిను ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి మధుస్యందంబు జోగంగా నాయీక్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వరా అని చెప్పారు ఆయన. నీదు జడలు అయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిని ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మ పుప్పొడి. ఆ పువ్వుల పుప్పొడిలాగా ఆయన ఒంటి నిండా భస్మ ఉందిట. ఇక మధుస్యందంబు జోగంగా ఆ తేనె ధారలాగా గంగ కురుస్తూ ఉన్నటువంటిది. మరి కల్పవృక్షం ఏం చేస్తుందంటే, నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర, ఓ కల్పవృక్ష స్వరూపమా నన్ను అనుగ్రహించవయ్యా. శివుడు అంటేనే కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ శివుడనే కల్పవృక్షం కూడా భక్తులకు ఏది కోరుకున్నా అది ఇస్తుంది. గనక శివుడు పచ్చని చెట్టు వంటి వాడు. అందుకే ఆ పరమేశ్వరుడికి పేరేమిటి అంటే, లోకమునకు నీడం ఎత్ర విశ్వంభవత్యేక నీడం అని మనకి వేదములే చెప్తున్నాయి. ఎక్కడ విశ్వమంతా ఒక గూటిలో ఒదిగినట్లు ఒదిగి ఉందో అది బ్రహ్మము అని. ఒక గూటిలో పక్షులన్నీ ఎంత భద్రంగా ఉన్నాయో శివుడనేటటువంటి చెట్టు ఎందు ఈ విశ్వమంతా ఆశ్రయించుకునిందిట. ఒక్క చెట్టును ఆశ్రయించుకుని ఎన్ని పక్షులుంటాయండి. అలాగే ఈ విశ్వంలో ఉన్న పక్షులందరూ, ఈ జీవులందరూ ఆ శివుడనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చని చెట్టు ఆయన. అంతేగాని ఎండిన చెట్టు కాదు ఆయన, పచ్చని చెట్టు. ఆ పచ్చని చెట్టు అంటే ఫలములతో వాటన్నిటితో కూడి మనకు కావలసిన అభీష్ట ఫలాల్ని అందజేసే కల్పవృక్ష స్వరూపము. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే మనకు కావలసినవన్నీ వచ్చేసే ఆ మంత్రం అనగానే అది విశేషం. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పబోతున్నారు. రుద్రమంతా గొప్పదవ్వడానికి ఏది కారణమో, అష్టమోనుభాకు అందులో గొప్పదవ్వడానికి ఏది కారణమో అది ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. అదేమిటి? నమస్తారాయ అనేటువంటి మాట. తారాయ అని స్వామికి పేరు. తారము అంటే తరింపజేయునది అని అర్థం. తారాయ అంటే తరింపజేయు శివునకు నమస్కారము. తారహ, మనకు తారక మంత్రం అనే మాట విన్నాం మనం. తారహ అంటే తరింపజేయుట, దాటించుట. దీనినే మోక్షము అని అంటారు. మోక్షకారకమైన మంత్రమును తారము అని అంటారు. ఇది విశేషం. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. తారక మంత్రములని, అభీష్టకారక మంత్రములని, ఆభిచారిక మంత్రములని వేదముల్లో మంత్రములు ఇవి. ఈ మూడు రకములుగా వేద మంత్రాలు ఉంటాయి. తారక, అభీష్టకారక, ఆభిచారిక మంత్రములు వైదిక మంత్రములు. ఇవి కాక తాంత్రిక మంత్రములు చాలా చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక శాబర మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. శుచి మొదలైనవి లేనటువంటి వారు జపించుతూ ఉంటారు. ఈ గిరిజనులు మొదలైన వారి వద్ద ఈ శాబర మంత్రాలు చాలా ఉంటాయి. క్షుద్ర మంత్రములు ఇవి, శాబర మంత్రములు. తంత్ర మంత్రములు వేరు, వైదిక మంత్రములు ఈ మూడు రకాలుగా ఉంటాయి. అందుకు వైదిక మంత్రముల్లో మన ఇష్టసిద్ధికి అనిష్ట పరిహారానికి ఉపయోగించే మంత్రములు వేరు, ఇక మోక్షము కోసమే ఉపయోగించే మంత్రములు కొన్ని ఉన్నాయి, వాటిని తారక మంత్రములు అని చెప్తారు. అలాంటి తారక మంత్ర స్వరూపుడైన రుద్రునికి నమస్కారము అని. ఈ తారక మంత్రాల్లో మొదటిది ఏమిటయ్యా అంటే ఓంకారస్తారహ అని మనకు వేదమే చెప్తున్నది. ఓంకారమే తారము తరింపజేయునది అని. దీనినే ప్రణవము అన్నారు. నవ అంటే దీని నుంచే, నవ్వు అనే ధాతువు నుంచే నావ అనేది కూడా ఉత్పన్నం జరిగింది. అందుకే ప్రణవ బాగా దాటించునది అని. ఓంకారం అంటేనే బాగా దాటించినది. అందుకే ఓంకారస్తారహ దాటించునది అని అర్థం. అమ్మవారికి కూడా తారాదేవి అని పేరు మనకున్నది. అంటే అర్థం ప్రణవస్వరూపిణి మోక్షప్రదాయిని అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మొత్తానికి తరింపజేసే స్వరూపుడు అని అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శివుడు ప్రణవస్వరూపుడు అని చెప్పడానికి మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వ విద్యలకి ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు. అతను ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణోధిపతి, వేద మంత్రములకు అధిపతి. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఎవరయ్యా అంటే శివో మే అస్తు సదాశివోం, సదాశివ ఓం అని చెప్పబడింది. ఆ సదాశివుడే ఓంకార స్వరూపుడని మనకు తైత్తిరీయం చెప్తూ ఉన్నటువంటి విశేషం. ఇలాగే పురాణాలు కూడా శివోవా ప్రణవో హేష ప్రణవోవా శివస్మృత వాచ్య వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్ అన్నారు. ఇక్కడ శివునకు ప్రణవమునకు భేదము లేదు, అత్యంత భేదము లేదు అన్నాడు. మళ్ళీ ఎక్కువ భేదం లేదు అన్నాడు. ఈ రెండు శివుడు ప్రణవం ఒక్కటే, ఎక్కువ భేదం లేదన్నాడు. అంటే ఎక్కువ భేదం లేదంటే కొంచెం ఉందనే కదా అర్థం. ఏమిటది విశేషం అంటే ప్రణవం వ్యక్తమైన శివుని యొక్క స్వరూపమై క్రమంగా మనల్ని శివుల్లో చేరుస్తుందట, అది విశేషం. అందుకే ప్రణవోచ్చారణ మనం చేసేటప్పుడు మాండుక్యం దీని విషయంలోనే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అనే మాట మనకు చెప్పబడుతున్నది. చతుర్థం ఇక్కడ ప్రణవం, చతుర్థం శివం, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ క్రమం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ నమస్తారాయ ఇప్పుడు చెప్పబోయే ఒక మహామంత్రాన్ని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ మహామంత్రం ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అది తారక మంత్రం. ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆ తారక మంత్రాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాం. అది తారహ, అది కైవల్యప్రదాయమైనటువంటి మంత్రం. అదే శివం, శివాన్ని చేర్చేది ఏదో అదే కైవల్యం. ఆ శివం ఎలా చేరుస్తుందో ఇక్కడ చెప్తున్నారు. అకార ఉకార మకారములు, దాని తర్వాత ఉండేది నాలుగవది ఏదో అది తురియం. ఈ అకార ఉకార మకారములు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత అని మూడు తత్వాన్ని తెలియజేస్తాయట. ఆ ఊమా అని, ఆ ఓం అని చివరికి మనం దేనిలో లీనమవుతున్నామో ఆ తురియ అవస్థ, అది పూర్ణమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాన్ని చతుర్థమాత్రారూపమైన నాదం అని అంటారు. ఇది చతుర్థమాత్రారూపం. ఆ నాదాన్ని మరింత విశ్లేషిస్తే బిందువు అనేది కూడా గోచరిస్తుంది. మొత్తానికి అది అవ్యక్తం. వ్యక్తం ఎంతవరకు? ఆ ఊం వరకే. ఇంకా పైన నాదం అవ్యక్తం, అదే త్రిగుణాతీతం, అది తురియం, అది శివం. ఇది మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అని ప్రణవస్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమస్తారాయ అనేటటువంటిది ఎందుకు ఈ తారహ అన్నారనే దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఆ విషయం చెప్పబోతున్నాం త్వరలో. మొత్తానికి ప్రణవస్వరూపుడు అని ఒకటి, తారక మంత్రస్వరూపుడు అంటే కైవల్యదాయకమైన మంత్రస్వరూపుడు. ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అది చెప్పబోతున్నాడు. ఈ స్వరూపమే తారహ, ఇంట్రడక్షన్ లాంటిది. ఈ తారహ ఆయన ఒక విద్యను ఇవ్వబోతున్నాడు. తార విద్య అంటే మనకి కైవల్యాన్ని ప్రదానం చేయగలిగిన మహామంత్ర విద్యని ఇక్కడ వేదమాత మనకి అందిస్తున్నది. అదేమిటి అంటే శివుని యొక్క స్వరూపంలో ప్రధానమైన నామాలు ఇక్కడ మూడు చెప్పబడుతున్నాయి. శంభు, శంకర, శివ. శంభోను మనం అరుస్తాం. ఆ శంభోను అరవగలిగితే అది చాలా గొప్ప విషయం అండి. కంఠం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు శంభో అని అనగలిగితే మన ప్రాణశక్తి అంతా బాగా పనిచేస్తుంది. మైకులు లేని కాలంలోనే మైకుల అవసరం లేకుండానే ఆదిభట్ల నారాయణదాస్ వారు శంభోను అరిచేవారు ఉదయం. అప్పుడు సూర్యుడొచ్చినా నిద్ర లేవని ఊరు ఆయన నాదం విని లేచేదిట ఆ విజయనగరం. అంతేకాదు ఆయన హరికథ ప్రారంభించాడంటే ముందు చేసేది శంభోని, ఏ శంఖం కావాలండి అప్పుడు. శంభోని అరిస్తే కంఠమే శంఖమైందే, కైలాసం దాకా శివుడు వినబడుతుంది. ఆ ఓ అనే మాటలోని ఓంకారం ఉందండి. చివరికి నువ్వు నాదం పెట్టుకో కానీ ఓ అనే పిలిపే ఓ అనేటటువంటి ఆ పిలుపు, ఏ భాషలోనే ఓ అనే ఒక ప్రకటన ఉంది. అంటే మానవుడికి తెలియకుండానే సహజంగా ఉత్పన్నమయ్యే దివ్యనాదం ఓ అనేటువంటిది. అందుకే శంభో అనే పిలుపు చాలా గొప్పది. అలాంటి శంభుని నామస్మరణ ఉన్నదే శంభు, ఆ భకారం పలగ్గానే మనలో ఉన్నవన్నీ ఊదుకుపోతాయండి. అదో విశేషం. అనేక అరిష్టాన్ని ఊదగలిగే శక్తి ఆ భకారంలో ఉంది. అందుకే శ్రీనాథుల వారు భాశబ్ద ప్రయోగంతో ఒక పెద్ద శీర్షపద్యం రచించారు. ఆయన ఒక పెద్ద డాక్టరు, మంత్రశాస్త్రవేత్త. దాని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు చెప్తారు, భకార బాహుళ్యంతో గాని శబ్దోచ్చారణ చేస్తే గర్భవతులు భకార శబ్దంది గాని ఉచ్చరిస్తే వాళ్ళకిట సుఖప్రసవం అవుతుంది. అది ఏ విశేషం ఉందో చూడండి. ఇక్కడ ఇన్ని విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శంభో అనే నామం అంత దివ్యమైనటువంటిది. మనలో వాయుశక్తులన్నింటినీ చక్కగా ప్రకంపింపజేసి మన లోపల అరిష్ట శక్తులను ఆవల తరమగలిగే శక్తి భగవంతుడిచ్చిన కంఠశంఖంతో పూరించగలిగే నాదం శంభోనాథం. అందుకే నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ. ఇక్కడ మీకు మయోభవేచ మయస్కరాయచ పక్కన పెడదాం, శంభు శంకర చూద్దాం ఏమిటి దీనిలో ఉన్న అంతరార్థం. కొందరు శంభు అంటే శం అంటే సుఖము అని, మయహ అన్న సుఖమే అని, శంభు అంటే ఈ లోకపు సుఖములు ఇచ్చేవాడని, మయహ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడని అర్థాన్ని చెప్పారు. అది స్వీకరించవచ్చు కానీ ఇంకొక భావాన్ని ఇందులో తీసుకోవచ్చు మనం. శంభు భూ అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అందుకే భూమి అని మనం అంటున్నాం. భూ అనేది ఉత్పత్తి స్థానము. శంభు సుఖములకు శుభములకు ఎవడు ఉత్పత్తి స్థానమో అతడు శంభు. అన్ని సుఖాలు అన్ని శుభాలు ఆయన నుంచే కలుగుతున్నాయి మనకి, కనుక ఉత్పత్తి స్థానం ఆయన. అయితే ఆయన ఉత్పత్తి స్థానమై ఉన్నవాడే కాకుండా ఆ శుభమును విస్తరింపజేసి అందరికీ పంచగలిగేవాడు. అందుకే శంకర అని తర్వాత పేరు. శంకరోతి ఇతి శంకర. శుభములను ఉత్పత్తి చేయువాడు ఆయనే, శుభములను కలిగించువాడు పంచువాడు ఆయనే. దీనికి మరొక భావన ఏం చేశారంటే నేరుగా శుభములు ఇచ్చేవాడు గనక శంభు అన్నారు. శంకర అంటే తాను నేరుగా కనబడకపోయినా అప్రత్యక్షంగా శుభములను ఇచ్చువాడు గనక శంకర. శంకర అని స్మరించిన వెంటనే ఆయన కనబడకపోయినా ఇంకో ద్వారానైనా తాను ఇవ్వదలుచుకున్నది ఇచ్చేయగలట. తాను కనబడకుండానే ఈ ప్రకృతి శక్తుల ద్వారా శుభములను అందజేయువాడు గనక శంకర అని అర్థాన్ని చెప్పారు. అయితే ఇక్కడ శుభములు కలిగించువాడు, శుభములను ప్రసరింపజేయువాడు, శుభములను వివిధములైన శక్తుల ద్వారా అందించువాడు అని అర్థాన్ని మనం శంభు శంకర నామాలకి చెప్పుకుంటే, శుభాలిచ్చేవాడు శుభాలు పుట్టించేవాడు ఆయనైతే శుభమెవరు? ఇది వెంటనే ప్రశ్న కదా మనకి. ఎవడైనా ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాడికి ఎంతవరకు దాని మీద అధికారం ఉంటుందండి? వస్తువు ఉన్నంత వరకే. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చావు కదా నాకు ఇవ్వవా అంటే అయిపోయింది అనొచ్చు ఆయన. కానీ అలా అనడు. దేనినిస్తున్నాడో అదే ఆయన, అది విశేషం. ఆ శుభమే ఆయన గనక శివాయ అని చెప్తున్నారు. అది విశేషం, నమశివాయ. అయితే ఈయన శివం సరే శుభమే, మరెవరైనా గొప్ప శివుడున్నాడా ఈయన కన్నా శుభస్వరూపుడు అంటే ఇంతకు మించి మరొక శుభము లేదు. అందుకే శివతరాయ, ఈయన్ని మించిన శుభము మరొకటి లేదు అని శివతరాయ అనేదంతా తేల్చేశాడు. అందుకే ఇక్కడ మూలమేమైంది, శివమే ఈయనా అనేది తేల్చేశాడు. ఇక్కడ శంభు శంకర దగ్గర మీకు మయోభవేచ మయస్కరాయచ రెండు చూసుకోవాలి మీరు. అంటే మయోభూహు మయస్కరహ అని రెండు శబ్దములు. ఇక్కడ శంభు శుభములకు ఉత్పత్తి స్థానం ఎలాగో మయములకు అంటే కైవల్య సుఖాదులకు కూడా ఈయనే ఉత్పత్తి స్థానం, వాటిని కలిగించువాడు గనక మయస్కరుడు అని మనం అంటున్నాం. అసలు మయహ అనే మాట చాలా గొప్పది. ఇదే మనం తన్ మయము అని వాడుతున్నామా లేదా? మయహ అంటే శుభములన్నీ కలుగుతూ ఉన్నా పాపం కొందరికి శుభములలో మయం కాని లక్షణం ఒకటి ఉంటుంది, అదో విశేషం. శుభంతో మయం చెందగలిగితేనే ఆనందం అండి. ఎన్ని శుభాలు కలుగుతున్నా కొందరు ముఖాలు దాపిరిగొట్టు ముఖాల్లాగే ఉంటాయి. ఇలాంటి వాళ్ళని భగవంతుడు కూడా సంతోషింపజేయలేడు. ఎందుకంటే అమ్మవారు ఎవరయ్యా అంటే ఉత్సాహం ఉల్లాసం అమ్మవారు. కొందరి దగ్గర ఎంత దరిద్రమున్నా ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు వాళ్ళు, నిజంగా మయహ ఆ ఆనందంతో తన మయులై ఉంటారు. కొందరికి భగవంతుడు ఎన్నిస్తున్నా ఏదో కోల్పోయినట్టుంటారు. అలా కాకుండా ఆశంతో మయహ మయత్వం పొందగలిగే అనుగ్రహం కూడా ఈశ్వరుడే ఇవ్వాలి మనకి. శుభములు ఇవ్వడమే కాకుండా శుభములు గుర్తించి తన్ మయత్వం చెందగలిగే స్థితి ఇవ్వాలి. ఈ మయత్వం అనేదాన్ని మోక్షం అని ఎందుకు అన్నారంటే తన్మయమే మోక్షం, మరేమిటో కాదు, తన్మయమే మోక్షం. తత్తంటే పరబ్రహ్మ, దానితో మయత్వం కలిగిపోవాలి మనకి. మయత్వం అంటే మరొక దాని స్పర్శ లేకుండా దానితోనే కలిసిపోవడం తన్మయత్వం. అతను తన్మయ స్థితిలో ఉన్నాడు, అలా వదిలేయండి అంటాం మనం. తన్మయుడైపోయాడంటే ప్రపంచం పట్టని స్థితికి వెళ్ళాడు. శం అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమైతే దానితో తన్మయమైపోయడమే మయస్కరాజచ మయోభవేచ అంటే ఆ శుభస్వరూపుడైన పరమేశ్వరునితో మయత్వం చెందగలిగేలాగా అనుగ్రహించేవాడు ఆయన, అందుకే కైవల్య ప్రదాయకుడు అని అర్థం చెప్పి అప్పుడు చెప్తున్నారండి దివ్యమైన మహామంత్రాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు, నమశివాయ. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఇవ్వడానికి ముందు వేదం ఇంత ఇంట్రడక్షన్ తీసుకుని నమస్తారాయ అని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు తాను చెప్పబోయేటటువంటి నమశివాయ ఏదో అదే తారహ అని అక్కడ ముందే చెప్పేసింది. అంటే ఒక మోక్షకారక మంత్రాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటోంది వేదమాత రుద్ర నమక మంత్రాల్లో. ఆ తారమే నమశివాయ. ఇప్పుడు చెప్పబోయే పంచాక్షరి విద్యకే తారక మంత్రం అని పేరు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని మనకి శాస్త్రం చెప్తున్నది. రుద్రుడే తారక బ్రహ్మమును చెప్పువాడు అని అర్థం. అంటే రుద్ర నమకమే మనకు తారక బ్రహ్మమును తెలియజేస్తున్నది అని. అందుకు తారహ అంటే ఏమిటంటే పంచాక్షరీ పరా విద్య సతారా లింగ రూపిణి, ఇది అర్థం అన్నమాట. తారా అంటే పంచాక్షరి అని అర్థం. తారా అంటే ఓంకారం అనే కాకుండా పంచాక్షరి విద్యా స్వరూపుడైన వాడు. శివుడెవడు? పంచాక్షరి స్వరూపుడు. పంచాక్షరి వేరు, పరమశివుడు వేరు కాదు, పంచాక్షరే పరమశివుడు. ఐదు అక్షరాలే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడైతే ఆ ఓంకారం అకార ఉకారం అకార బిందు నాదములుగా ఉంటే అదే నామ శివాయ అని ఐదు అక్షరములైంది. దానికి సంకేతంగా పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు ధరించి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న పంచాక్షరిని బ్రహ్మదేవునికి సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకు తానే పంచాక్షరి విద్యను ఇవ్వగలిగాడు, ఇంకెవరు ఇవ్వలేదు. అందుకే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే, రుద్రుడే తారక బ్రహ్మమునిచ్చాడు గాని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే రుద్రుడు శబ్దస్వరూపుడు, శబ్దస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడే నమశివాయగా వ్యక్తమయ్యాడు. అందుకే నమశివాయ అనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. ఓంకారం కేవల కైవల్య ఫలం మాత్రమే ఇవ్వగలదుట, నమశివాయ మాత్రం ఇహము పరము కూడా ఇవ్వగలదుట, అది విశేషం. అందుకే నమశివాయ అనే దాని గురించి చెప్తూ నాథస్తారకో మంత్ర తారకోయం పంచాక్షర అని అధర్వ శిష్యోపనిషత్తు మనకి చెప్తున్నటువంటిది. ఇదే తారక మంత్రం అయ్యా, తారకోయం పంచాక్షర, ఈ ఐదక్షరములే పంచాక్షర విద్య. అందుకే స ఏకో రుద్ర స ఈశాన, ఈ పంచాక్షరి విద్యయే రుద్రస్వరూపం, ఇదే ఈశాన స్వరూపము అని వ్యాఖ్యానించి ఈ శివ అనేటువంటి దివ్య నామం గురించి అనేక అర్థాలు అనేక మార్లు చెప్పుకున్నాం గనక ఇప్పుడు ఎక్కువ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తే పాపం. అందుకు అవసరమైనంత వరకు కొన్నైనా చెప్పుకుంటాను, లేకపోతే శివనామం గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆ రెండు అక్షరాలు అంత దివ్యమైనటువంటిది. అందుకే ఆ శివ శివ శివ ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు త్యాగరాజస్వామి వారు. ఆ శివ అంటేనే చాలండి, అన్ని భవభయ బాధలు అణగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకే శివ అంటే శాంతిదాయకుడు అని అర్థం. శివం అనే శబ్దానికి ఉన్న అర్థములు శుభము, శుద్ధత, శాంతము, క్షేమము, విశ్రాంతి, భద్రము, కళ్యాణము, మోక్షము. ఇన్ని అర్థములు ఒక్క నామంలో దాచుకున్నాడు ఆయన. అందుకు శివ అని. సృష్టిలో మనమందరం కూడా శివమునే కోరుకుంటున్నాం. వాడు ఎవడవనియండి, ఏ జాతి వాడవనియండి, ఏ మతం వాడవనియండి, చివరికి నోరు రాని జంతువు అవనియండి, సృష్టిలో ఒక చైతన్యం ఉన్న ప్రతి వస్తువు కూడా ఏం కోరుకుంటుంది? శివాన్నే కోరుకుంటుంది. అంతకు తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి. లేదండి, నేను డబ్బులు కోరుకుంటున్నానండి అని ఒకటి అంటాడు. డబ్బులు ఎందుకు? దానివల్ల మళ్ళీ శుభము సుఖము కావాలనే కదా. కనుక అల్టిమేట్ ఏమిటి, అన్నిటికీ పరమం ఏమిటి? శివమే. అందరూ కోరుకునేది శివమే, శుభమే. ఈ శుభము అనే దానికి ఎవడి స్థాయిలో వాడి నిర్వచనం ఉంటూ ఉంటుంది. పసిపిల్లవాడి స్థాయిలో వాడికి కావలసిన అప్పటి శుభమేదో ఉంటుంది. విద్యార్థికి విద్యే శుభము, ధనార్థికి ధనమే శుభము, క్షేమార్థికి క్షేమమే శుభము, జ్ఞానార్థికి జ్ఞానమే శుభము, కైవల్యార్థికి కైవల్యమే శివము. అందుకే ఎవరు ఏ శివం అనుకుంటున్నారో వారికి ఆ శివం ఇవ్వడానికే ఎవడున్నాడో వాడు శివుడు. అది విశేషం. ఎవరికి కావలసిన శివం వారికి ఇచ్చేవాడు. అంటే ఎవరు అడిగిన శివమే కాదు, ఎవడికి ఏ శివం అవసరమో వాడికి ఆ శివం ఇచ్చేవాడు శివుడు. అందుకే శివశబ్దానికి అర్థమేమిటయ్యా అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు మహాభారతంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివస్మృత. సర్వజీవులకు ఎప్పుడూ శుభము కలుగుగాక అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు శివుడు అన్నాడు. ఆయన స్వభావం శివుడు, అది విశేషం. స్వభావత శివుడు, ఆయన స్వభావం అండి శివత్వం అనేది. అది ఎలాగూ పంచదార దగ్గరికి వెళ్ళి తీపినివ్వా తీపినివ్వా అని అడగాల, అది నోట్లో పెట్టుకుంటే అదే ఇస్తుంది. దాని స్వభావం తీపి. అలాగే పరమశివుణ్ణి ఆశ్రయిస్తే శివం తప్ప మరేది ఇవ్వడు ఆయన. ఆయన ఇచ్చేదే శివం. మరి ఆయన ఘోరము అఘోరము అన్నారే అంటే ఆ రెండుటితోనే ఇచ్చేది శివమే, అది విశేషం. అందుకే నమ శివాయ అనేది కీలకం, చాలా కీలకమైన మహామంత్రం. ఒక్కసారి భావించితే సృష్టిలో మన నమ శివాయ అని ఒక మాట అంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం శివమై మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కానివ్వండి, ఒక నదిలోకి వెళుతూ నమ శివాయ నమస్కరించుకోండి, ఆ నది మీకు శివం చేస్తుంది ఏ అరిష్టం లేకుండా. సూర్యభగవాన్ని చూసి శివాన్ని నమస్కరించుకోండి, ఆయన నుంచి కావలసిన శివమంతా వస్తుంది. అలా ప్రకృతిలో దేన్ని చూసినా శివ అనుకుంటే చాలు, ఘోరాఘోరాత్మకమైన విశ్వ చైతన్యం మీకు శివమై పరిణమిస్తుంది. అందుకే సమస్త రుద్రమునకు సారం శివ అనేటటువంటి మాట. ఇంత రుద్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఘోరాఘోర రూపములతో అనేక ఆయుధములు పట్టుకున్నావు పరమేశ్వర, వీటన్నిటితో నువ్వు నాకు శివుడవుకా అంటున్నాం. మన గోళ అది, మన ఘోష అది, మన వేదనది, మన వేదమది. అందుకు శివమే మనకు కావాలి. కనుక నమ శివాయకు మించిన మంత్రం లేదయ్యా. అందుకు దీన్ని తారక మంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా అష్టమోనువాకం ఎందుకు గొప్పదైందో, ఎందుకు సరిగ్గా అనువాకం రాగానే గంట కొడుతున్నామో. అందులో కూర్చుంది ఈ మహామంత్రం నమ శివాయ అనేటటువంటిది, అక్కడ వచ్చి కూర్చుందనమాట. అందుకే తారకోయం పంచాక్షర అని నమస్తారాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదం ఎంత అందంగా మెట్లు వేసిందో చూడండి. తారహ చూపించి శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అక్కడికి తీసుకుపోయింది. ఈ శం దాన్ని కలిగించి, దాన్ని పుట్టించి, దానితో తన్మయం చేయించగలిగేది ఈ శివం సుమా. దీన్ని మించేవేనా ఉందా అని మళ్ళీ పైకెళ్ళి చూస్తే మరి లేదు, ఇదే అల్టిమేట్ నమ శివాయ అని. ఇక్కడ ఈ తారక మంత్రం రుద్రుడు ఉపదేశిస్తాడు అంటే దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. రుద్రస్థానము ఏది మనం చెప్పుకున్నాం, కాశీక్షేత్రం అని మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోండి. అవిముక్తోపాసన అని చెప్పాం. అవిముక్తోపాసన మూడు విధములుగా ఉంటుందని, ఒకటి శబ్దరూప కాశీక్షేత్రం, రెండు భూరూప కాశీక్షేత్రం, రెండు అభ్యంతరమైన యోగరూప కాశీక్షేత్రం. అభ్యంతర యోగరూప కాశీక్షేత్రం భూమధ్యస్థానం. భూరూప కాశీక్షేత్రం అంటే గంగానదీ తీరంలో ఉన్న వారణాసి. ఇక శబ్దరూప కాశీక్షేత్రం ఏదంటే రుద్రం అని చెప్పుకున్నాం. ఈ రుద్ర మంత్రములే కాశీక్షేత్రము అని చెప్పుకున్నాం. ఇలాంటి కాశీక్షేత్రంలో మన విశ్వనాథ జ్యోతిర్లింగం ఎలా ఉందో, ఈ రుద్రరూప కాశీక్షేత్రంలో నమశివాయ అనే పంచాక్షరం ఎలా ఉంది, అది విశేషం. ఆ నమశివాయ అనే పంచాక్షరి యొక్క వెలుగే ఈ రుద్ర మంత్రములన్నీ కూడా. అందుకు నమశివాయ అనేటువంటి మహామంత్రం. ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే రుద్రుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడట. అప్పుడు ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ జీవుడి సూక్ష్మ శరీరపు గ్రంథులని అమ్మవారు విప్పుతూ ఉంటే, పసపు పయ్యద వీచు అచలాధిపతి కుర్మి ఆడుబిడ్డ, సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆ మృతుడైన ఆ జీవుడికి ఆ సంధ్యవస్థలో ఆ తల్లి పసపు పయ్యద వీచు, ఆ మరణించిన వాడికి ఆయాసం లేకుండా తన పయ్యదతో వీస్తూ ఉంటుంది గాలి తగిలేలాక. ఇక వాడికి చల్లదనం కలిగించడానికి భాగీరథి జలములని శీకరాసారంబు చిలుకు డుంఠి, ఆ డుంటి గణపతి తొండంతో నీళ్లు జల్లుతూ ఉంటాడట వాడికి వేదన కలగకుండా. అయితే మరణావస్థలో ఎంత వేగం ఆ జీవుడు బయటకు వస్తాడో వీడిని తమతో పాటు తీసుకుపోదామని భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతుంటాయి. వాటి జోలి వీటి వైపు రాకుండా అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి భైరవుడు వచ్చి ఆయన భస్మరేఖ దిద్దుతాడట. ఆ భస్మరేఖ చూస్తే చాలు భూత ప్రేతాలన్నీ దూరం పోతూ ఉంటాయి. అలాంటి వాడి వద్దకు వచ్చి సాక్షాత్ ఆ రుద్రుడే ఎడమ చేతి త్రిశూలాన్ని పట్టుకుని కుడి చేతితో వాడి తలని ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మాన్ని ఉపదేశిస్తాడు గురువై. సాధారణంగా మనకు లోకంలో ఎవరైనా గురువు ఉపదేశిస్తే దాన్ని మనం జపం చేసి సిద్ధి పొందాలి, కానీ పరమేశ్వరుడు చెవులో చెప్పడం ఏంటి జీవుడికి కైవల్యం వచ్చేస్తుంది, అది విశేషం, అది రుద్రుడు చేసే విషయం. అందుకే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే, ఇది కాశీక్షేత్రంలో మరణించితే చాలు జరిగిపోతుంది. అలాగే ఎవరు భ్రూమధ్యమునందు దృష్టి ఉండగా దేహాన్ని చాలిస్తారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అలాగే ఎవరు నిత్యం రుద్రాధ్యాయం చేస్తూ ఉంటారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అందుకే రుద్రాధ్యాయంలో మనకు ఆయన ఉపదేశించే మహామంత్రం తారక మంత్రం. దీని గురించి మనకి వేదం ఈ విషయం చెప్తూ ఉంటే అనేక మంది తారకమంత్రం చెప్తాడంటే శివుడు వాళ్ళ చెవిలో రామమంత్రం చెప్తారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. తులసీదాసుల వారు కూడా అదే రాశారు. కానీ శివుడు రామమంత్రమే చెప్తాడని మాత్రం లేదు అక్కడ. ఆయన ఏం చెప్తాడో మనకు తెలిసిపోతాయని చెప్పడం ఎందుకండి? ఇక్కడ విశేషం ఏంటంటే అలాగని రామమంత్రం కాదని కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. రామ మనకు తారక మంత్రాలు ఏవి అంటే అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీరామ మంత్రం, పంచాక్షరి, ఇవన్నీ తారక మంత్రములే. అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి, అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవలం రామమే అనుకోవద్దు, రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడికి ఆయన చెప్తాడు, ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రమన్నీ. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడు ఒప్పుకోడు ముందు, ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే, ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమదే, రామము అంటే సౌందర్యం ఆనందమని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళ స్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: మారభక్తుడు భక్త సులభుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు. వాళ్ల భక్తి నిజమైందో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా నిజమైనటువంటి భక్తి తత్పరత కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సుఖ సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు, చివరకు సాయుధ్యము కూడా కల్పిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణే ఈ మారభక్తుని యొక్క కథ. పూర్వకాలంలో కనిష్ఠికాపురి అనేటటువంటి ఓ పట్టణం ఉండేది. అందులో మారుడు అని ఒక శూద్రుడు ఉండేవాడు. అతడు చాలా గొప్ప శివభక్తుడు. అతడికి ఏమీ తెలియదు, శివారాధన ఒక్కడే తెలుసు. మహాశివభక్తుడు. అంతేకాదు, శివారాధకులు అంటే అతడికి చాలా ఇష్టం. అందుకని ప్రతిరోజు కూడా శివభక్తులు ఎవరైనా గనక ఉన్నట్లయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉచిత రీతిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. అటువంటి భక్తుడిని పరీక్షించాలి అనుకున్నాడు ఈశ్వరుడు ఒకసారి. ఒక రోజున వర్షం పడుతూ ఉన్నది. ఈ మారుడు యొక్క ఇంట్లో పదార్థాలన్నీ నిండుకున్నాయి. రాత్రి పొద్దుపోయింది, వాడు భోజనం చేసి పడుకున్నారు. అటువంటి సమయంలో ఒక శివయోగి వచ్చి వాళ్ళ తలుపు తట్టాడు. తలుపు తీశాడు మారుడు. లోపలికి ఆహ్వానించాడు శివయోగి. అఖ్యపాధ్యాయులు ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయనాన్న వేస్తూ ఉన్నదయ్యా, భోజనం చేసి నేను 4 రోజులైంది, కాబట్టి నాకు తినడానికి అన్నాడు. ఈ మారుడు అనే భార్య పిలిచి తినడానికి ఉన్నాయా, అన్నంతా వెతికింది భార్య, ఏ లేవు తప్పించి ఉప్పు అనేది చేయమంటా. ఇంతలోనే కడుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఈ మారుడి యొక్క భార్య చెప్పింది, నాదా పొలంలో ఒడ్లు మొన్నే

0: మొలకలెత్తినటువంటి పెసలతో వండినటువంటి పప్పు రెండో తయారు చేసి ఆ శివయోగికి సమర్పించారు. వెంటనే అక్కడ చూస్తే శివయోగి లేడు. ఏమైపోయాడు శివయోగి? ఇంత కష్టపడి మనం ఆహారం సమకూరిస్తే శివయోగి కాస్త ఎక్కడికి వెళ్లిపోయాడు అని ఇల్లంతా వెతడం మొదలుపెట్టారు. గొంతెత్తి అరుస్తూ ఉన్నాడు ఈ మారుడు. శివయోగి ఉండవలసిన చోట సాక్షాత్తు కైలాసనాథుడు ప్రత్యక్షమయ్యాడు. సాగిలబడ్డాడు ఈ మారుడు. అతడి భార్య చాలా తెలివి గలది. వెంటనే లోపలికి వెళ్లి తాను వండినటువంటి ఆహారము, తాను తయారు చేసినటువంటి ఆ పదార్థాలు అన్ని తీసుకొచ్చి ఆ దేవదేవుడికి సమర్పించింది. చాలా సంతోషించాడు పరమేశ్వరుడు. వాళ్ళిద్దరినీ కూడా ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లి మరణానంతరము నా సాయి మీకందరికీ కూడా మీ ఇద్దరికీ కూడా నేను సాయుధ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, నా సన్నిధికి రావలసింది, మీరిద్దరూ కైలాసం చేరతారు అని దీవించి అదృశ్యమైపోయాడు ఆ పరమేశ్వరుడు. ఈ రకంగా ఆదిదేవుడు దేవదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు తన భక్తుల్ని పరీక్షించి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
2: డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం.org, ది ఫాలోయింగ్ ఈస్ శుక్ల యజుర్వేదం మాత్యందిన శాఖ అధ్యాయం 4.

ప్రహారస్వాయుమయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యా

ృష్ణాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ీయసవనముదయక్షమయత్వేదేయత్వ్యక్తిరవనస్వాజ్యత్వేదవిధపాత్రేణ ఈశ్వరేవం ప్రణధా.

ేంద్రియంభూతమేంద్రియంభవతమగంధంసత్వాస్తమగంధ్యాచారాభేరీ పాపాంశ్రమస్ంబలం జగద్ధాస్తి ప్రజాయంతే బృహత్.

ేతాపదేవాధుషాభవంచాహుేతాంద్రమస్తా మనుషా ఉద్ధారయోజనే తస్మా

ఇమేవదేర్లోకమభిజయ విపదాయ వృక్షదో లోకోయాయ పునఃప్రయుజ్యంత ఇమేవదేర్లోకమభిజయ విపుణ పునర్వృక్షయం లోకప్రాణ్యాయ పరాత్రాయుజ్యంతేనాయ్యాయ ఆయువలాజేనా విప్రయుజ్యంతే కాళ్యం బోడదృగ్రయా భవంతి.

ఆలంబనం ప్రక్తం గ్రహణ సమాపన్నం గ్రహణ స్వరూపాకార నిర్భాస్తే. మీనింగ్ వాట్ ఎవర్ మీన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ ఇట్ టేక్స్ మెడిటేట్స్ ఆన్ దట్ అండ్ ఇట్ టేక్స్ ఆన్ ఇట్స్ ఫామ్. తథా గ్రహీతృ పురుషాలంబనో ప్రక్తం గ్రహీతృ పురుష సమాపన్నం గ్రహీతృ పురుష స్వరూపాకార నిర్భాసతే. అండ్ ఇఫ్ యు మెడిటేట్ అపాన్ ది గ్రహీత, సి ఇన్ ది సూత్ర యు వర్ సెడ్ త్రీ థింగ్స్ గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు. ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ ది గ్రాహ్య ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, గ్రహణ ది మీన్స్, గ్రహీతు ది సీయర్ ఆబ్జెక్టిఫైయర్. ఇన్ ది త్రీ స్టేట్స్ ఇఫ్ యూ మెడిటేట్ ఇన్ ది గ్రాహ్య ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇఫ్ ఇట్ ఇస్ సెటిల్ ఆర్ గ్రాస్ అకార్డింగ్ టు దట్ ది మైండ్ విల్ బికమ్ సెటిల్ ఆర్ గ్రాస్. ఇఫ్ ఇట్ ఇస్ మెడిటేటింగ్ ఆన్ ది మీన్స్ then it takes on to that means whatever sense organs you are talking about it meditating about on you it the mind will take on to that form. If it is the grahita the one who is objectifying, who is objectifying atma, purusha is the one who is seeing, as a witness he is seeing everything. So if the mind is meditating upon the purusha he takes on to that form, that mind takes on to the form of purusha. It takes on the form of purusha. Grahita tatha grahitru purusha alambana upraktam. Grahitru means purusha. When the mind meditates on the purusha, grahitru purusha samapannam, it attains the purusha and grahitru purusha swarupakara nirbhasate. It illumines as the in the form of purusha. తథా ముక్త పురుషాలంబన ప్రక్తం ముక్త పురుష సమాపన్న ముక్త పురుష స్వరూపాకార నిర్భాసతే. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ ముక్త పురుష పురుషన్ పర్సన్ జీవ హూ హాస్ గెయిన్డ్ రియలైజేషన్ హూ హాస్ గెయిన్డ్ రిలీజ్ దట్ ఇస్ వై ది ట్రెడిషన్ వి ప్రే టు ది గ్రేట్ సీయర్స్ వి ప్రే టు ది గ్రేట్ రిషీస్ వి ప్రే టు ది గ్రేట్ సైన్స్ బికాస్ ముక్త పురుష ఆలంబన ఉపరక్తం. ఇఫ్ యు మెడిటేట్ అపాన్ ది ముక్త పురుష ది రియలైజ్డ్ సోల్ ది మైండ్ టేక్స్ ఆన్ టు దట్ ఫామ్ అండ్ ఇట్ బికమ్స్ దట్ ఫామ్ ఇట్ ఇస్ గెయిన్స్ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ ఫామ్ ఫామ్ ఆఫ్ ముక్త పురుష. వాట్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ముక్త పురుష? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. He verily is that nature of that Purusha. Mukta Purusha is the verily nature of Purusha. So he becomes, he takes this, this mind takes on to the form of Purusha. Tad evam adijata manikalpasya chetasaha grahitru grahana grahyeshu purusha indriya bhuteshu ya tatstha tad anjanata teshu sitasya tad akarapattihi sa samapattihi ityuchyate. Tad evam adijata manikalpasya. So in this form the like an opaque crystal that which the mind which is similar to opaque crystal which takes on to the form of the object of meditation whether it is external or the means or the meditator himself then it takes on to that form and it gets established in that form. Tatstha tadanjanata teshu sthitasya tadakara patti it establish itself, it takes on to that form and it gains establishment in that form. Sa samapatti nichyate. This is what is called samapatti. It's a technical term, samapatti. Tatra shabdartha jnana vikalpaihi. Tatra shabdartha jnana vikalpaihi. Sankirna savitarka samapattihi. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సవితర్క సమాపత్తి తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై

ఆత్మనః దిశశ్చ కర్ణౌ రసనం జలేశం నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్ సూర్యశ్చ చక్షూంషి జలం స్మరేతః పరావరాత్మాశ్రయణం తవాత్మా సోమో మనోద్యౌర్భగవన్ శిరస్తే కుక్షిః సముద్రాగిరయోస్థి సంఘాః రోమాణి సర్వౌషధివీరుధస్తే ఛందాంసి సాక్షాత్తవ సప్తధాతవః త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః ముఖాని పంచోపనిషదస్తవేశ యైస్త్రింషదష్టోత్తరమంత్రవర్గః యత్తచ్ఛివాఖ్యం పరమాత్మతత్వం దేవస్వయం జ్యోతిరవస్థితిస్తే ఛాయాత్వధర్మోర్మిషు యైర్విసర్గః నేత్రత్రయం సత్వరజస్తమాంసి సంఖ్యాత్మర

ప్రయామి సమస్యాగర్మేకైనవాదక్షేమేక్షేణం భద్రస్య నామ శివేంద్రుభ్రశుక్రయ్యైలారాధ్యభుగరస్థూరేణ్యాధుల్యం హరగం దిగంతయే స్వమభ్వన్నోజీరస్వీశ్రుతం గతంగుమానం భిగన్న భీమోపాత్రుభుజాజ్రేణ్రస్తాస్తాస్తితరం మంత్రమాణం ప్రతిదానాద్రవయంతం ధూరేర్ధారం దత్తలింగేస్తంభేస్మేషుజీ నిజాసంతరమావృ రోజా యోభూ చా

ృకాక్షణిపరిపాన సహస్రంతేష్ ప్రతిపాదే రజామానః కోపే సుతనాయే సువీరసః

0: நம சிவாய் டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమ శివాయ.
1: సుఖములన్నీ వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చాయి. సుఖములు అంటే ఏమిటి? చిలకలు. చిలకలన్నీ వచ్చి చిగురాకెంత బాగుందో, ఈ పువ్వు బాగుందో, ఈ తేనె బాగుంది చూసారా అని అంటున్నాయట. అలా సుఖాదులన్నీ కొలుచుకుంటూ ఉంటే ఉన్న చెట్టుకు నమస్కారం అన్నాడు. ఆ చెట్టు ఎవరయ్య అంటే శివుట్ట. ఎలాగో చూడండి ఇక్కడ. ఆ చిగురాకు ఏదంటే కపర్దాంచిత అన్నాడు. కపర్దం ఆ జటాజూటమే చిగుళ్ళుట. అది చిగురాకులతో నిండిపోయిన చెట్టు. అది చిగుళ్ళు ఎలాగైతే లేత ఎర్రని కాంతులతో ఉంటాయో అలాంటి జటాజూటం, అవి చిగురాకుల్లా ఉన్నాయి. ఇక అందులో కుసుమం ఉందిట, చక్కటి కుసుమం. అదేంటంటే చందమామ. ఇక తేనె కూడా ఉన్నది అందులో, అదేంటంటే గాంగజరి. ఆయన నుంచి వస్తున్నటువంటిది చూసారా ఎంత బాగున్నదో అని సుఖాదులు నిల్చుకొల్లవగా. సుఖాదులు అంటే చిలకలు మొదలైనవి అని చెట్టుకి అర్థం. శివుడే అయితే సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారందరూ నిలిచి కొలుచుకుంటున్న కల్పవృక్షానికి నమస్కారం అన్నారు. ఈ కల్పవృక్షం ఏదివ్వది చెప్పండి. అందుకే విశ్వనాథ వారు చెప్తారు, అక్రీభద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిను ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి మధుస్యందంబు జోగంగా నాయీక్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వరా అని చెప్పారు ఆయన. నీదు జడలు అయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిని ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మ పుప్పొడి. ఆ పువ్వుల పుప్పొడిలాగా ఆయన ఒంటి నిండా భస్మ ఉందిట. ఇక మధుస్యందంబు జోగంగా ఆ తేనె ధారలాగా గంగ కురుస్తూ ఉన్నటువంటిది. మరి కల్పవృక్షం ఏం చేస్తుందంటే, నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర, ఓ కల్పవృక్ష స్వరూపమా నన్ను అనుగ్రహించవయ్యా. శివుడంటేనే కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ శివుడనే కల్పవృక్షం కూడా భక్తులకు ఏది కోరుకున్నా అది ఇస్తుంది. గనక శివుడు పచ్చని చెట్టు వంటి వాడు. అందుకే ఆ పరమేశ్వరుడికి పేరేమిటి అంటే, లోకమునకు నీడం ఎత్ర విశ్వంభవత్యేక నీడం అని మనకి వేదములే చెప్తున్నాయి. ఎక్కడ విశ్వమంతా ఒక గూటిలో ఒదిగినట్లు ఒదిగి ఉందో అది బ్రహ్మము అని. ఒక గూటిలో పక్షులన్నీ ఎంత భద్రంగా ఉన్నాయో శివుడనేటటువంటి చెట్టు ఎందు ఈ విశ్వమంతా ఆశ్రయించుకునిందిట. ఒక్క చెట్టును ఆశ్రయించుకుని ఎన్ని పక్షులుంటాయండి. అలాగే ఈ విశ్వంలో ఉన్న పక్షులందరూ, ఈ జీవులందరూ ఆ శివుడనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చని చెట్టు ఆయన. అంతేగాని ఎండిన చెట్టు కాదు ఆయన, పచ్చని చెట్టు. ఆ పచ్చని చెట్టు అంటే ఫలములతో వాటన్నిటితో కూడి మనకు కావలసిన అభీష్ట ఫలాలని అందజేసే కల్పవృక్ష స్వరూపము. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే మనకు కావలసినవన్నీ వచ్చేసే ఆ మంత్రం అనగానే అది విశేషం. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పబోతున్నారు. రుద్రమంతా గొప్పదవ్వడానికి ఏది కారణమో, అష్టమోనుభాకు అందులో గొప్పదవ్వడానికి ఏది కారణమో అది ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. అదేమిటి? నమస్తారాయ అనేటువంటి మాట. తారాయ అని స్వామికి పేరు. తారము అంటే తరింపజేయునది అని అర్థం. తారాయ అంటే తరింపజేయు శివునకు నమస్కారము. తారహ, మనకు తారక మంత్రం అనే మాట విన్నాం మనం. తారహ అంటే తరింపజేయుట, దాటించుట. దీనినే మోక్షము అని అంటారు. మోక్షకారకమైన మంత్రమును తారము అని అంటారు. ఇది విశేషం. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. తారక మంత్రములని, అభీష్టకారక మంత్రములని, ఆభిచారిక మంత్రములని వేదముల్లో మంత్రములు ఇవి. ఈ మూడు రకములుగా వేద మంత్రాలు ఉంటాయి. తారక, అభీష్టకారక, ఆభిచారిక మంత్రములు వైదిక మంత్రములు. ఇవి కాక తాంత్రిక మంత్రములు చాలా చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక శాబర మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. శుచి మొదలైనవి లేనటువంటి వారు జపించుతూ ఉంటారు. ఈ గిరిజనులు మొదలైన వారి వద్ద ఈ శాబర మంత్రాలు చాలా ఉంటాయి. క్షుద్ర మంత్రములు ఇవి, శాబర మంత్రములు. తంత్ర మంత్రములు వేరు, వైదిక మంత్రములు ఈ మూడు రకాలుగా ఉంటాయి. అందుకు వైదిక మంత్రముల్లో మన ఇష్టసిద్ధికి అనిష్ట పరిహారానికి ఉపయోగించే మంత్రములు వేరు, ఇక మోక్షము కోసమే ఉపయోగించే మంత్రములు కొన్ని ఉన్నాయి, వాటిని తారక మంత్రములు అని చెప్తారు. అలాంటి తారక మంత్ర స్వరూపుడైన రుద్రునికి నమస్కారము అని. ఈ తారక మంత్రాల్లో మొదటిది ఏమిటయ్యా అంటే ఓంకారస్తారహ అని మనకు వేదమే చెప్తున్నది. ఓంకారమే తారము తరింపజేయునది అని. దీనినే ప్రణవము అన్నారు. నవ అంటే దీని నుంచే, నవ్ అనే ధాతువు నుంచే నావ అనేది కూడా ఉత్పన్నం జరిగింది. అందుకే ప్రణవ బాగా దాటించునది అని. ఓంకారం అంటేనే బాగా దాటించినది, అందుకే ఓంకారస్తారహ దాటించునది అని అర్థం. అమ్మవారికి కూడా తారాదేవి అని పేరు మనకున్నది. అంటే అర్థం ప్రణవస్వరూపిణి, మోక్ష ప్రదాయిని అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మొత్తానికి తరింపజేసే స్వరూపుడు అని అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శివుడు ప్రణవస్వరూపుడు అని చెప్పడానికి మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వ విద్యలకి ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు. అతను ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణోధిపతి, వేదమంత్రములకు అధిపతి. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఎవరయ్యా అంటే శివో మే అస్తు సదాశివోం, సదాశివ ఓం అని చెప్పబడింది. ఆ సదాశివుడే ఓంకార స్వరూపుడని మనకు తైత్తిరీయం చెప్తున్నటువంటి విశేషం. ఇలాగే పురాణాలు కూడా శివోవా ప్రణవో హేష, ప్రణవోవా శివస్మృత, వాచ్య వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్ అన్నారు. ఇక్కడ శివునకు ప్రణవమునకు భేదము లేదు, అత్యంత భేదము లేదు అన్నాడు. మళ్ళీ ఎక్కువ భేదం లేదు అన్నాడు. ఈ రెండు శివుడు ప్రణవం ఒక్కటే, ఎక్కువ భేదం లేదన్నాడు. అంటే ఎక్కువ భేదం లేదంటే కొంచెం ఉందనే కదా అర్థం. ఏమిటది విశేషం అంటే ప్రణవం వ్యక్తమైన శివుని యొక్క స్వరూపమై క్రమంగా మనల్ని శివుల్లో చేరుస్తుందట, అది విశేషం. అందుకే ప్రణవోచ్చారణ మనం చేసేటప్పుడు మాండుక్యం దీని విషయంలోనే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అనే మాట మనకు చెప్పబడుతున్నది. చతుర్థం ఇక్కడ ప్రణవం, చతుర్థం శివం, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ క్రమం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ నమస్తారాయ ఇప్పుడు చెప్పబోయే ఒక మహామంత్రాన్ని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ మహామంత్రం ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అది తారక మంత్రం. ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆ తారక మంత్రాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాం. అది తారహ, అది కైవల్య ప్రదాయమైనటువంటి మంత్రం. అదే శివం, శివాన్ని చేర్చేది ఏదో అదే కైవల్యం. ఆ శివం ఎలా చేరుస్తుందో ఇక్కడ చెప్తున్నారు. అకార ఉకార మకారములు, దాని తర్వాత ఉండేది నాలుగవది ఏదో అది తురియం. ఈ అకార ఉకార మకారములు విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత అని మూడు తత్వాలను తెలియజేస్తాయట. ఆ ఊమా అని, ఆ ఓం అని చివరికి మనం దేనిలో లీనమవుతున్నామో ఆ తురియ అవస్థ, అది పూర్ణమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాన్నే చతుర్థ మాత్రారూపమైన నాదం అని అంటారు. ఇది చతుర్థ మాత్రారూపం. ఆ నాదాన్ని మరింత విశ్లేషిస్తే బిందువు అనేది కూడా గోచరిస్తుంది. మొత్తానికి అది అవ్యక్తం. వ్యక్తం ఎంతవరకు? ఆ ఊం వరకే. ఇంకా ఆ పైనున్న నాదం అవ్యక్తం, అదే త్రిగుణాతీతం, అది తురియం, అది శివం. ఇది మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అని ప్రణవస్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమస్తారాయ అనేటటువంటిది ఎందుకు ఈ తారహ అన్నారనే దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఆ విషయం చెప్పబోతున్నాం త్వరలో. మొత్తానికి ప్రణవస్వరూపుడు అని ఒకటి, తారక మంత్రస్వరూపుడు అంటే కైవల్యదాయకమైన మంత్రస్వరూపుడు. ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అది చెప్పబోతున్నాడు. ఈ స్వరూపమే తారహ, ఇంట్రడక్షన్ లాంటిది. ఈ తారహ ఆయన ఒక విద్యను ఇవ్వబోతున్నాడు. తార విద్య అంటే మనకి కైవల్యాన్ని ప్రదానం చేయగలిగిన మహామంత్ర విద్యని ఇక్కడ వేదమాత మనకి అందిస్తున్నది. అదేమిటి అంటే శివుని యొక్క స్వరూపంలో ప్రధానమైన నామాలు ఇక్కడ మూడు చెప్పబడుతున్నాయి. శంభు, శంకర, శివ. శంభోని మనం అరుస్తాం. ఆ శంభోని అరవగలిగితే చాలా గొప్ప విషయం అండి. కంఠం ఎంతవరకు వెళ్ళగలిగితే, అంతవరకు శంభో అని అనగలిగితే మన ప్రాణశక్తి అంతా బాగా పనిచేస్తుంది. మైకులు లేని కాలంలోనే, మైకుల అవసరం లేకుండానే ఆదిభట్ల నారాయణ దాసు వారు శంభోని అరిచేవారు ఉదయం. అప్పుడు సూర్యుడొచ్చినా నిద్ర లేవని ఊరు ఆయన నాదం విని లేచేదిట ఆ విజయనగరం. అంతేకాదు ఆయన హరికథ ప్రారంభించాడంటే ముందు చేసేది శంభోని. ఏ శంఖం కావాలండి అప్పుడు? శంభోని అరిస్తే కంఠమే శంఖమైందే, కైలాసం దాకా శివుడు వినబడుతుంది. ఆ ఓ అనే మాటలోని ఓంకారం ఉందండి. చివరికి నువ్వు నాదం పెట్టుకో, కానీ ఓ అనే పిలిపే ఓ అనేటటువంటి ఆ పిలుపు, ఏ భాషలోనే ఓ అనే ఒక ప్రకటన ఉంది. అంటే మానవుడికి తెలియకుండానే సహజంగా ఉత్పన్నమయ్యే దివ్యనాదం ఓ అనేటువంటిది. అందుకే శంభో అనే పిలుపు చాలా గొప్పది. అలాంటి శంభుని నామస్మరణ ఉన్నదే శంభు. ఆ భకారం పలగ్గానే మనలో ఉన్నవన్నీ ఊదుకుపోతాయండి, అదో విశేషం. అనేక అరిష్టాలను ఊదగలిగే శక్తి ఆ భకారంలో ఉంది. అందుకే శ్రీనాథుల వారు భాశబ్ద ప్రయోగంతో ఒక పెద్ద శీర్షపద్యం రచించారు. ఆయన ఒక పెద్ద డాక్టరు, మంత్రశాస్త్రవేత్త. దాని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు చెప్తారు, భకార బాహుళ్యంతో గాని శబ్దోచ్చారణ చేస్తే గర్భవతులు భకార శబ్దంది గాని ఉచ్చరిస్తే వాళ్ళకిట సుఖప్రసవం అవుతుంది. అది ఏ విశేషం ఉందో చూడండి, ఇక్కడ ఇంత విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శంభో అనే నామం అంత దివ్యమైనటువంటిది. మనలో వాయుశక్తులన్నింటినీ చక్కగా ప్రకంపింపజేసి మన లోపల అరిష్ట శక్తుని ఆవల తరమగలిగే శక్తి, భగవంతుడిచ్చిన కంఠశంఖంతో పూరించగలిగే నాదం శంభోనాథం. అందుకే నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ. ఇక్కడ మీకు మయోభవేచ మయస్కరాయచ పక్కన పెడదాం, శంభు శంకర చూద్దాం ఏమిటి దీనిలో ఉన్న అంతరార్థం. కొందరు శంభు అంటే శం అంటే సుఖము అని, మయ అన్న సుఖమే అని, శంభు అంటే ఈ లోకపు సుఖములు ఇచ్చేవాడని, మయ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడని అర్థాన్ని చెప్పారు. అది స్వీకరించవచ్చు, కానీ ఇంకొక భావాన్ని ఇందులో తీసుకోవచ్చు మనం. శంభు భూ అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అందుకే భూమి అని మనకు మనం అంటున్నాం. భూ అనేది ఉత్పత్తి స్థానము. శంభు సుఖములకు శుభములకు ఎవడు ఉత్పత్తి స్థానమో అతడు శంభు. అన్ని సుఖాలు అన్ని శుభాలు ఆయన నుంచే కలుగుతున్నాయి మనకి, కనుక ఉత్పత్తి స్థానం ఆయన. అయితే ఆయన ఉత్పత్తి స్థానమై ఉన్నవాడే కాకుండా ఆ శుభమును విస్తరింపజేసి అందరికి పంచగలిగేవాడు. అందుకే శంకర అని తర్వాత పేరు. శంకరోతి ఇతి శంకర. శుభములను ఉత్పత్తి చేయువాడు ఆయనే, శుభములను కలిగించువాడు పంచువాడు ఆయనే. దీనికి మరొక భావన ఏం చేశారంటే నేరుగా శుభములు ఇచ్చేవాడు గనక శంభు అన్నారు. శంకర అంటే తాను నేరుగా కనబడకపోయినా అప్రత్యక్షంగా శుభములను ఇచ్చువాడు గనక శంకర. శంకరా అని స్మరించిన వెంటనే ఆయన కనబడకపోయినా ఇంకో ద్వారానైనా తాను ఇవ్వదలుచుకున్నది ఇచ్చేయగలట. తాను కనబడకుండానే ఈ ప్రకృతి శక్తుల ద్వారా శుభములను అందజేయువాడు గనక శంకర అని అర్థాన్ని చెప్పారు. అయితే ఇక్కడ శుభములు కలిగించువాడు, శుభములను ప్రసరింపజేయువాడు, శుభములను వివిధములైన శక్తుల ద్వారా అందించువాడు అని అర్థాన్ని మనం శంభు శంకర నామాలకి చెప్పుకుంటే, శుభాలిచ్చేవాడు శుభాలు పుట్టించేవాడు ఆయనైతే శుభమెవరు? ఇది వెంటనే ప్రశ్న కదా మనకి. ఎవడైనా ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాడికి ఎంతవరకు దాని మీద అధికారం ఉంటుందండి? వస్తువు ఉన్నంత వరకే. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చావు కదా నాకు ఇవ్వవా అంటే అయిపోయింది అనొచ్చు ఆయన. కానీ అలా అనడు. దేనిని ఇస్తున్నాడో అదే ఆయన, అది విశేషం. ఆ శుభమే ఆయన గనక శివాయ అని చెప్తున్నారు, అది విశేషం. నమశివాయ. అయితే ఈయన శివం సరే శుభమే, మరొవరైనా గొప్ప శివుడున్నాడా ఈయన కన్నా శుభస్వరూపుడు అంటే ఇంతకు మించి మరొక శుభము లేదు. అందుకే శివతరాయ, ఈయన్ని మించిన శుభము మరొకటి లేదు అని శివతరాయ అనేదంతా తేల్చేశాడు. అందుకే ఇక్కడ మూలమేమైంది, శివమే ఈయనా అనేది తేల్చేశాడు. ఇక్కడ శంభు శంకర దగ్గర మీకు మయోభవేచ మయస్కరాయచ రెండు చూసుకోవాలి మీరు. అంటే మయోభూహు మయస్కర అని రెండు శబ్దములు ఇక్కడ. శంభు శుభములకు ఉత్పత్తి స్థానం ఎలాగో, మయములకు అంటే కైవల్య సుఖాదులకు కూడా ఈయనే ఉత్పత్తి స్థానం, వాటిని కలిగించువాడు గనక మయస్కరుడు అని మనం అంటున్నాం. అసలు మయ అనే మాట చాలా గొప్పది. ఇదే మనం తన్మయము అని వాడుతున్నామా లేదా? మయ అంటే శుభములన్నీ కలుగుతూ ఉన్నా పాపం కొందరికి శుభములలో మయం కాని లక్షణం ఒకటి ఉంటుంది, అదో విశేషం. శుభంతో మయం చెందగలిగితేనే ఆనందం అండి. ఎన్ని శుభాలు కలుగుతున్నా కొందరు ముఖాలు దాపిరిగొట్టు ముఖాల్లాగే ఉంటాయి. ఇలాంటి వాడిని భగవంతుడు కూడా సంతోషింపజేయలేడు. ఎందుకంటే అమ్మవారు ఎవరయ్యా అంటే ఉత్సాహం ఉల్లాసం అమ్మవారు. కొందరి దగ్గర ఎంత దరిద్రమున్నా ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు వాళ్ళు, నిజంగా మయ ఆ ఆనందంతో తన మయులై ఉంటారు. కొందరికి భగవంతుడు ఎన్నిస్తున్నా ఏదో కోల్పోయినట్టుంటారు. అలా కాకుండా ఆశంతో మయ మయత్వం పొందగలిగే అనుగ్రహం కూడా ఈశ్వరుడే ఇవ్వాలి మనకి. శుభములు ఇవ్వడమే కాకుండా శుభములు గుర్తించి తన్ మయత్వం చెందగలిగే స్థితి ఇవ్వాలి. ఈ మయత్వం అనేదాన్ని మోక్షం అని ఎందుకు అన్నారంటే తన్మయమే మోక్షం, మరేమిటో కాదు, తన్మయమే మోక్షం. తత్తంటే పరబ్రహ్మ, దానితో మయత్వం కలిగిపోవాలి మనకి. మయత్వం అంటే మరొక దాని స్పర్శ లేకుండా దానితోనే కలిసిపోవడం తన్మయత్వం. అతను తన్మయ స్థితిలో ఉన్నాడు అలా వదిలేయండి అంటాం మనం. తన్మయుడైపోయాడంటే ప్రపంచం పట్టని స్థితికి వెళ్ళాడు. శం అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమైతే దానితో తన్మయమైపోయడమే మయస్కరాజచ మయోభవేచ అంటే ఆ శుభస్వరూపుడైన పరమేశ్వరునితో మయత్వం చెందగలిగేలాగా అనుగ్రహించేవాడు ఆయన, అందుకే కైవల్య ప్రదాయకుడు అని అర్థం చెప్పి అప్పుడు చెప్తున్నారండి దివ్యమైన మహామంత్రాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు, నమ శివాయ. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఇవ్వడానికి ముందు వేదం ఇంత ఇంట్రడక్షన్ తీసుకుని నమస్తారాయ అని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు తాను చెప్పబోయేటటువంటి నమ శివాయ ఏదో అదే తారహ అని అక్కడ ముందే చెప్పేసింది. అంటే ఒక మోక్షకారక మంత్రాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటోంది వేదమాత రుద్ర నమక మంత్రాల్లో. ఆ తారమే నమ శివాయ. ఇప్పుడు చెప్పబోయే పంచాక్షరీ విద్యకే తారక మంత్రం అని పేరు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని మనకి శాస్త్రం చెప్తున్నది. రుద్రుడే తారక బ్రహ్మమును చెప్పువాడు అని అర్థం. అంటే రుద్ర నమకమే మనకు తారక బ్రహ్మమును తెలియజేస్తున్నది అని. అందుకు తారహ అంటే ఏమిటంటే పంచాక్షరీ పరా విద్య సతారా లింగ రూపిణి, ఇది అర్థం అన్నమాట. తారా అంటే పంచాక్షరి అని అర్థం. తారా అంటే ఓంకారం అనే కాకుండా పంచాక్షరి విద్యా స్వరూపుడైన వాడు. శివుడెవడు? పంచాక్షరి స్వరూపుడు. పంచాక్షరి వేరు, పరమశివుడు వేరు కాదు, పంచాక్షరే పరమశివుడు. ఐదు అక్షరాలే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడైతే ఆ ఓంకారం అకార ఉకార మకార బిందు నాదములుగా ఉంటే అదే నామ శివాయ అని ఐదు అక్షరములైంది. దానికి సంకేతంగా పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు ధరించి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న పంచాక్షరిని బ్రహ్మదేవునికి సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకు తానే పంచాక్షరి విద్యను ఇవ్వగలిగాడు, ఇంకెవరు ఇవ్వలేదు. అందుకే రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే, రుద్రుడే తారక బ్రహ్మమునిచ్చాడు గాని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే రుద్రుడు శబ్దస్వరూపుడు, శబ్దస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడే నమశివాయగా వ్యక్తమయ్యాడు. అందుకే నమశివాయ అనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు, ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. ఓంకారం కేవల కైవల్య ఫలం మాత్రమే ఇవ్వగలదుట, నమశివాయ మాత్రం ఇహము పరము కూడా ఇవ్వగలదుట, అది విశేషం. అందుకే నమశివాయ అనే దాని గురించి చెప్తూ నాతస్తారకో మంత్ర తారకోయం పంచాక్షర అని అధర్వ శిష్యోపనిషత్తు మనకి చెప్తున్నటువంటిది. ఇదే తారక మంత్రం అయ్యా, తారకోయం పంచాక్షర, ఈ ఐదక్షరములే పంచాక్షర విద్య. అందుకే స ఏకో రుద్ర స ఈశాన, ఈ పంచాక్షరీ విద్యయే రుద్రస్వరూపం, ఇదే ఈశాన స్వరూపము అని వ్యాఖ్యానించి ఈ శివ అనేటువంటి దివ్య నామం గురించి అనేక అర్థాలు అనేక మార్లు చెప్పుకున్నాం గనక ఇప్పుడు ఎక్కువ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తే పాపం. అందుకు అవసరమైనంత వరకు కొన్నైనా చెప్పుకుంటాం, లేకపోతే శివనామం గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆ రెండు అక్షరాలు అంత దివ్యమైనటువంటిది. అందుకే ఆ శివ శివ శివ ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ శివ అంటేనే చాలండి, అన్ని భవభయ బాధలు అణగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకే శివ అంటే శాంతిదాయకుడు అని అర్థం. శివం అనే శబ్దానికి ఉన్న అర్థములు శుభము, శుద్ధత, శాంతము, క్షేమము, విశ్రాంతి, భద్రము, కళ్యాణము, మోక్షము. ఇన్ని అర్థములు ఒక్క నామంలో దాచుకున్నాడు ఆయన. అందుకు శివ అని. సృష్టిలో మనమందరం కూడా శివమునే కోరుకుంటున్నాం. వాడు ఎవడవనియండి, ఏ జాతి వాడవనియండి, ఏ మతం వాడవనియండి, చివరికి నోరు రాని జంతువు అవనియండి, సృష్టిలో ఒక చైతన్యం ఉన్న ప్రతి వస్తువు కూడా ఏం కోరుకుంటుంది? శివాన్నే కోరుకుంటుంది. అంతకు తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి. లేదండి, నేను డబ్బులు కోరుకుంటున్నానండి అని ఒకటి అంటాడు. డబ్బులు ఎందుకు? దానివల్ల మళ్ళీ శుభము సుఖము కావాలనే కదా. కనుక అల్టిమేట్ ఏమిటి, అన్నిటికీ పరమం ఏమిటి? శివమే. అందరూ కోరుకునేది శివమే, శుభమే. ఈ శుభము అనే దానికి ఎవడి స్థాయిలో వాడి నిర్వచనం ఉంటూ ఉంటుంది. పసిపిల్లవాడి స్థాయిలో వాడికి కావలసిన అప్పటి శుభమేదో ఉంటుంది. విద్యార్థికి విద్యే శుభము, ధనార్థికి ధనమే శుభము, క్షేమార్థికి క్షేమమే శుభము, జ్ఞానార్థికి జ్ఞానమే శుభము, కైవల్యార్థికి కైవల్యమే శివము. అందుకే ఎవరు ఏ శివం అనుకుంటున్నారో వారికి ఆ శివం ఇవ్వడానికే ఎవడున్నాడో వాడు శివుడు. అది విశేషం. ఎవరికి కావలసిన శివం వారికి ఇచ్చేవాడు. అంటే ఎవరు అడిగిన శివమే కాదు, ఎవడికి ఏ శివం అవసరమో వాడికి ఆ శివం ఇచ్చేవాడు శివుడు. అందుకే శివశబ్దానికి అర్థమేమిటయ్యా అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు మహాభారతంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివ స్మృత. సర్వ జీవులకు ఎప్పుడూ శుభము కలుగుగాక అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు శివుడు అన్నాడు. ఆయన స్వభావం శివుడు, అది విశేషం. స్వభావత శివుడు, ఆయన స్వభావం అండి శివత్వం అనేది. అది ఎలాగూ పంచదార దగ్గరికి వెళ్ళి తీపినివ్వా తీపినివ్వా అని అడగాల, అది నోట్లో పెట్టుకుంటే అదే ఇస్తుంది. దాని స్వభావం తీపి. అలాగే పరమశివుణ్ణి ఆశ్రయిస్తే శివం తప్ప మరేది ఇవ్వడు ఆయన. ఆయన ఇచ్చేదే శివం. మరి ఆయన ఘోరము అఘోరము అన్నారే అంటే ఆ రెండుటితోనే ఇచ్చేది శివమే, అది విశేషం. అందుకే నమ శివాయ అనేది కీలకం, చాలా కీలకమైన మహామంత్రం. ఒక్కసారి భావించితే సృష్టిలో మన నమ శివాయ అని ఒక మాట అంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం శివమై మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కానివ్వండి, ఒక నదిలోకి వెళుతూ నమ శివాయ నమస్కరించుకోండి, ఆ నది మీకు శివం చేస్తుంది ఏ అరిష్టం లేకుండా. సూర్యభగవాన్ని చూసి శివాన్ని నమస్కరించుకోండి, ఆయన నుంచి కావలసిన శివమంతా వస్తుంది. అలా ప్రకృతిలో దేన్ని చూసినా శివ అనుకుంటే చాలు, ఘోరాఘోరాత్మకమైన విశ్వ చైతన్యం మీకు శివమై పరిణమిస్తుంది. అందుకే సమస్త రుద్రమునకు సారం శివ అనేటటువంటి మాట. ఇంత రుద్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఘోరాఘోర రూపములతో అనేక ఆయుధములు పట్టుకున్నావో పరమేశ్వర, వీటన్నిటితో నువ్వు నాకు శివుడవుకా అంటున్నాం. మన గోళ అది, మన ఘోష అది, మన వేదన అది, మన వేదమది. అందుకు శివమే మనకు కావాలి గనక నమ శివాయకు మించిన మంత్రం లేదయ్యా. అందుకు దీన్ని తారక మంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా అష్టమ అనువాకం ఎందుకు గొప్పదైందో, ఎందుకు సరిగ్గా అనువాకం రాగానే గంట కొడుతున్నామో, అందులో కూర్చుంది ఈ మహామంత్రం నమ శివాయ అనేటటువంటిది. అక్కడ వచ్చి కూర్చుందనమాట. అందుకే తారకోయం పంచాక్షర అని నమస్తారాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదం ఎంత అందంగా మెట్లు వేసిందో చూడండి. తారహ చూపించి శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అక్కడికి తీసుకుపోయింది ఈ శం. దాన్ని కలిగించి, దాన్ని పుట్టించి, దానితో తన్మయం చేయించగలిగేది ఈ శివం సుమా. దీన్ని మించేవేనా ఉందా అని మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే మరి లేదు, ఇదే అల్టిమేట్ నమ శివాయ అని. ఇక్కడ ఈ తారక మంత్రం రుద్రుడు ఉపదేశిస్తాడు అంటే దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. రుద్రస్థానము ఏది మనం చెప్పుకున్నాం, కాశీక్షేత్రం అని మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోండి. అవిముక్తోపాసన అని చెప్పాం. అవిముక్తోపాసన మూడు విధములుగా ఉంటుందని. ఒకటి శబ్దరూప కాశీక్షేత్రం, రెండు భూరూప కాశీక్షేత్రం, రెండు అభ్యంతరమైన యోగరూప కాశీక్షేత్రం. అభ్యంతర యోగరూప కాశీక్షేత్రం భూమధ్యస్థానం. భూరూప కాశీక్షేత్రం అంటే గంగానదీ తీరంలో ఉన్న వారణాసి. ఇక శబ్దరూప కాశీక్షేత్రం ఏదంటే రుద్రం అని చెప్పుకున్నాం. ఈ రుద్ర మంత్రములే కాశీక్షేత్రము అని చెప్పుకున్నాం. ఇలాంటి కాశీక్షేత్రంలో మన విశ్వనాథ జ్యోతిర్లింగం ఎలా ఉందో, ఈ రుద్రరూప కాశీక్షేత్రంలో నమశివాయ అనే పంచాక్షరం ఎలా ఉంది, అది విశేషం. ఆ నమశివాయ అనే పంచాక్షరి యొక్క వెలుగే ఈ రుద్ర మంత్రములన్నీ కూడా. అందుకు నమశివాయ అనేటువంటి మహామంత్రం. ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే రుద్రుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడట. అప్పుడు ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ జీవుడి సూక్ష్మ శరీరపు గ్రంథులని అమ్మవారు విప్పుతూ ఉంటే, పసపు పయ్యద వీచు అచలాధిపతి కుర్మి ఆడు బిడ్డ, సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆ మృతుడైన ఆ జీవుడికి ఆ సంధ్యవస్థలో ఆ తల్లి పసపు పయ్యద వీచు, ఆ మరణించిన వాడికి ఆయాసం లేకుండా తన పయ్యదతో వీస్తూ ఉంటుంది గాలి తగిలేలాక. ఇక వాడికి చల్లదనం కలిగించడానికి భాగీరథి జలములని శీకరాసారంబు చిలుకు డుంఠి, ఆ డుంటి గణపతి తొండంతో నీళ్లు జల్లుతూ ఉంటాడు వాడికి వేదన కలగకుండా. అయితే మరణావస్థలో ఎంత వేగం ఆ జీవుడు బయటకు వస్తాడో, వీడిని తమతో పాటు తీసుకుపోదామని భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతుంటాయి. వాటి జోలి వీటి వైపు రాకుండా అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి భైరవుడు వచ్చి ఆయన భస్మరేఖ దిద్దుతాడట. ఆ భస్మరేఖ చూస్తే చాలు, భూత ప్రేతాలన్నీ దూరం పోతూ ఉంటాయి. అలాంటి వాడి వద్దకు వచ్చి సాక్షాత్ ఆ రుద్రుడే ఎడమ చేతి త్రిశూలాన్ని పట్టుకుని కుడి చేతితో వాడి తలని ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మాన్ని ఉపదేశిస్తాడు గురువై. సాధారణంగా మనకు లోకంలో ఎవరైనా గురువు ఉపదేశిస్తే దాన్ని మనం జపం చేసి సిద్ధి పొందాలి, కానీ పరమేశ్వరుడు చెవులో చెప్పడం ఏంటి జీవుడికి కైవల్యం వచ్చేస్తుంది, అది విశేషం, అది రుద్రుడు చేసే విషయం. అందుకే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే, ఇది కాశీక్షేత్రంలో మరణించితే చాలు జరిగిపోతుంది. అలాగే ఎవరు భ్రూమధ్యమునందు దృష్టి ఉండగా దేహాన్ని చాలిస్తారో వారికి ఇదే స్థితి లభిస్తుంది, అలాగే ఎవరు నిత్యం రుద్రాధ్యాయం చేస్తూ ఉంటారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అందుకే రుద్రాధ్యాయంలో మనకు ఆయన ఉపదేశించే మహామంత్రం తారక మంత్రం. దీని గురించి మనకి వేదం ఈ విషయం చెప్తూ ఉంటే, అనేక మంది తారక మంత్రం చెప్తాడంటే శివుడు వాళ్ళ చెవిలో రామమంత్రం చెప్తారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. తులసీదాసుల వారు కూడా అదే రాశారు, కానీ శివుడు రామమంత్రమే చెప్తాడని మాత్రం లేదు అక్కడ. ఆయన ఏం చెప్తాడో మనకు తెలిసిపోతాయని చెప్పడం ఎందుకండి? ఇక్కడ విశేషం ఏంటంటే అలాగని రామమంత్రం కాదని కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. మనకు తారక మంత్రాలు ఏవి అంటే అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీరామ మంత్రం, పంచాక్షరి, ఇవన్నీ తారక మంత్రములే. అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి, అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవలం రామమే అనుకోవద్దు, రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు గాని చెప్తాడు, ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడప్పుకోడు ముందు, ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే, ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమదే, రామము అంటే సౌందర్యం ఆనందమని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళ స్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: మారభక్తుడు భక్తసులువుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు. వాళ్ల భక్తి నిజమైందో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా నిజమైనటువంటి భక్తి తత్పరత కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సుఖ సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు, చివరకు సాయుధ్యము కూడా కల్పిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణే ఈ మారభక్తుని యొక్క కథ. పూర్వకాలంలో కనిష్ఠికాపురి అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. అందులో మారుడు అనే ఒక శూద్రుడు ఉండేవాడు. అతడు చాలా గొప్ప శివభక్తుడు. అతడికి ఏమీ తెలియదు, శివారాధన ఒక్కడే తెలుసు. మహాశివభక్తుడు. అంతేకాదు, శివారాధకులు అంటే అతడికి చాలా ఇష్టం. అందుకని ప్రతిరోజు కూడా శివభక్తులు ఎవరైనా గనక ఉన్నట్లయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉచిత రీతిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉండేవాళ్లు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. అటువంటి భక్తుడిని పరీక్షించాలి అనుకున్నాడు ఈశ్వరుడు. ఒకసారి ఒక రోజున వర్షం పడుతూ ఉన్నది. ఈ మారుడు యొక్క ఇంట్లో పదార్థాలన్నీ నిండుకున్నాయి. రాత్రి పొద్దుపోయింది, వాడు భోజనం చేసి పడుకున్నారు. అటువంటి సమయంలో ఒక శివయోగి వచ్చి వాళ్ళ తలుపు తట్టాడు. తలుపు తీశాడు మారుడు. లోపలికి ఆహ్వానించాడు శివయోగి. అఖ్యపాధ్యాయుడు ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయనాన్న ఇస్తూ ఉన్నదయా, భోజనం చేసి నేను 4 రోజులైంది, కాబట్టి నాకు తినడానికి అన్నాడు. ఈ మారుడు అనే భార్య పిలిచి తినడానికి ఉన్నాయా, అన్నంతా వెతికింది భార్య, ఏ లేవు తప్పించి ఉప్పు అనేది చేయమంటా. ఇంతలోనే తడుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఈ మారుడు యొక్క భార్య చెప్పింది, నాదా పొలంలో ఒడ్లు మొన్నే విత్తనాలుగా వేశాము, ఈ వానకి ఒక మూలకి చేరి ఉంటాయి, నువ్వు వెళ్లి ఈ అద్రా నువ్వు ఆ ఒడ్లన్నీ ఎరుకు రావాల్సింది. మన ఇంటి దగ్గరలోనే మనం నాటినట్టు కూడా మొలకలెత్తినాయి, నా మొలకలెత్తిన పెసల్ని తీసా, నువ్వు ఆ ఒడ్లు ఎరుకురా. ఆ చీకట్లోనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వర్షం జోరుగా కురుస్తూ ఉన్నది. పొలానికి వెళ్లాడు ఈ మారుడు. ఆ పొలంలో ఈ వర్షపు నీటితో కొట్టుకు వచ్చిన వడ్లన్నీ కూడా ఒకచోట కుప్పగా చేరి ఉన్నాయి. ఆ వడ్లన్నీ కూడా తీసుకొచ్చాడు, వాటిని కడిగారు. ఈ వడ్లన్నీ కూడా దంచింది మారుడి యొక్క భార్య. ఆవిడ ఏరినటువంటి ఈ మొలకలెత్తిన పెసలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని ఉప్పు వేసి వండింది. ఈ రకంగా దంచినటువంటి వడ్లతో ఆహారము, ఈ మొలకలెత్తిన పెసలతో వండినటువంటి పప్పు రెండు తయారు చేసి ఆ శివయోగికి సమర్పించారు. వెంటనే అక్కడ చూస్తే శివయోగి లేడు. ఏమైపోయాడు శివయోగి, ఇంత కష్టపడి మనం ఆహారం సమకూరిస్తే శివయోగి కాస్త ఎక్కడికి వెళ్లిపోయాడు అని ఇల్లంతా వెతడం మొదలుపెట్టారు. గొంతెత్తి అరుస్తూ ఉన్నాడు ఈ మారుడు. శివయోగి ఉండవలసిన చోట సాక్షాత్తు కైలాసనాథుడు ప్రత్యక్షమయ్యాడు. సాగిలపడ్డాడు ఈ మారుడు. అతడి భార్య చాలా తెలివి గలది. వెంటనే లోపలికి వెళ్లి తాను వండినటువంటి ఆహారము, తాను తయారు చేసినటువంటి ఆ పదార్థాలు అన్ని తీసుకొచ్చి ఆ దేవదేవుడికి సమర్పించింది. చాలా సంతోషించాడు పరమేశ్వరుడు. వాళ్ళిద్దరినీ కూడా ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లి మరణానంతరము నా మీకందరికీ కూడా, మీ ఇద్దరికీ కూడా నేను సాయుధ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, నా సన్నిధికి రావలసింది, మీరిద్దరూ కైలాసం చేరతారు అని దీవించి అదృశ్యమైపోయాడు ఆ పరమేశ్వరుడు. ఈ రకంగా ఆదిదేవుడు దేవదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు తన భక్తుల్ని పరీక్షించి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు Shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ Shaivam.org. ఓం నమః శివాయ.
2: డియర్ లిసనర్స్ ఆఫ్ Shaivam.org, ది ఫాలోయింగ్ ఈస్ శుక్ల యజుర్వేదం మాత్యాందిన శాఖ అధ్యాయం 4.

యూ విద్యా యాగ్ఞేరతః అన్యదేవాహుర్విద్యయాన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాయేనస్తద్వి చచక్షిరే విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయజ్ఞే సహ అవిద్యయా మృత్యున్ తీర్త్వా విద్యయా మృతామశ్నుతే

ేయకం సవనం నోదయత్సంతయ సవితానం ప్రారస్వనవాచకం సంసంతీయ సవనమవిపర్యమయంతతో వేగే శ్రీరకం సవనముదయత్సమయత్ తీయ సవనేరా విశ్వ విద్యుత్ శరవనస్వాద్యత్వే సవిత పాత్రేణ ఈశ్వరేవం ప్రణధా

హంతంద్రియం భూతమగం హంతత్వాజామృత్వాజామస్తత్వాజా ప్రజాయంతే.

ేతామేతామనుషాభవంతి సల్వాహుతామాయింద్రమశ్చా మనుషాముద్ధార

ృగేవ్రామ్యాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయుధాయ

ఇమేవదేర్లోకమభిజయ విపదాయ భక్తోకోయాయ పునఃప్రయుజ్యంత ఇమేవదేర్లోకమభిజయ విపుణ పునరుభ్యయ్యంత్రాణ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

0: this grouping of Shabda Artha Jnana, they get mixed, intermixed. That when the yogi, yoginaha samapannasya, when the yogi gains established in the samadhi on those objects, Shabda Artha Jnana, in the object of in the gross object, then samadhi prajnayam samarudha, and when he is in samadhi, there is a prajna, there is a knowledge, special knowledge which arises because of the samadhi. This is not the samanya prajna, knowledge of objects. This is a samadhi prajna, the knowledge gained of the samadhi. That is the knowledge, this prajna is the knowledge which will cut the, destroy the prajna of samsara, the samskara of samsara. So, this knowledge, which is called samadhi prajna, which is the prajna used to destroy the samskaras, impressions of samsara, this prajna is gained. Sachet shabda artha jnana vikalpa anuviddha. If it is involved with shabda artha and jnana, then upavartate. If it exists in that state, then that is called sankirna samapatti. This mixture, sankirna means mixture. This mixture is called savitarka samapatti. When you are meditating on a gross object, the samadhi, you are not able to differentiate between the object, word and its knowledge, then that samapatti of the grosser object is called savitarka samapatti. Yada punaha shabda sanketa smriti parishuddhau. And when he is meditating on the shabda object, word object and the knowledge, shabda sanketa smriti parishuddhau, if he is able to purify the mind, shruta anumana jnana vikalpa shunyayam, because of the shruta anumana, shruta means whatever he has heard, anumana because of the inference and the knowledge, because of that vikalpa shunyana, because of the choice in this, the knowledge becomes tainted. Samadhi prajnaya, and when it does not happen, that kind of samadhi prajna, in that samadhi prajna, which is called nirvikalpa, which is not tainted by the object or the word. When you are not intermixing the object, word and its knowledge, then sarupa matrena avasthitaha arthaha. The artha, the object of meditation, exists only as the object. There is no relationship with the word or the knowledge. Tad sarupa akara matrataya eva avachidyate. And it is limited, it is removed from the artha and the jnana. It exists only as the object's nature. That kind of state is called nisacha nirvitarka samapatti. That samadhi is called nirvitarka samapatti. Tat param pratyaksham tatcha chuta anumanayo bijam. And above it is pratyaksha. Because since he has gained this samadhi, he is not dependent on the other pramanas, anumana, etc. Previously he is dependent on the shruta, anumana, etc., shabda, etc. Here now he is not dependent on the other pramanas. Tacha shruta anumanayor bijam. And that is pratyaksha, that state, that knowledge is pratyaksha, direct perception. And that perception is the seed for shruta, the verbal testimony, and anumana, the inference. Tataha shruta anumani prabhavata, because only from that knowledge the shruta, the verbal testimony, and anumana, the inference start. Nacha shruta anumana jnana sahuta sahabhutam taddarshanam. Shruta anumana jnana sahabhutam taddarshanam, nacha taddarshanam. This darshana, this knowledge ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ది శ్రుత ది ఆబ్జెక్ట్ అనుమాన ది వెర్బల్ టెస్టిమని అనుమాన ది ఇన్ఫరెన్స్ అండ్ ది నాలెడ్జ్ విచ్ ఇస్ సవితర్క సమాప్తి. ఇట్ ఇస్ నాట్ సిమిలర్ టు దట్. సో టు నెగేట్ దట్ హీ సేస్ శ్రుత అనుమాన జ్ఞాన సహభూతం. సవితర్క సమాపత్తి ఇస్ శ్రుత అనుమాన జ్ఞాన సహభూతం. నిర్వితర్క సమాపత్తి ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ శ్రుత అనుమాన అండ్ జ్ఞాన. తస్మాత్ అసంకీర్ణం. అండ్ సిన్స్ ఇట్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ దీస్ త్రీ, ఇట్ ఇస్ నాట్ ఇంటర్ట్వైన్డ్ బై ది త్రీ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, శబ్ద ది వర్డ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ నాలెడ్జ్. There is no confusion in that. Pramanantrena yoginaha nirvitarka samadhijam darshanam iti. This kind of samapatti, pramanantrena yoginaha, which is a different kind of pramana, which is yogi pratyaksha, nirvitarka samadhijam, which is gained because of the nirvitarka samadhi, darshanam iti. That is what is darshanam. నిర్వితర్కాయా సమాపత్తి అస్యా సూత్రేణ లక్ష్యం ద్యోతిరే. అండ్ దట్ నిర్వితర్క సమాపత్తి, ఫార్ దట్ దిస్ సూత్ర, విత్ దిస్ సూత్ర హీ ఈస్ డిఫైనింగ్ ది నిర్వితర్క సమాపత్తి. వాట్ ఈస్ ది డిఫినేషన్ ఫార్ నిర్వితర్క సమాపత్తి? దట్ ఇస్ వాట్ ఇస్ గివెన్ ఇన్ దిస్ సూత్ర. విల్ సీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.